కొండ ప్రతిలేని కైవరము కొండ దిక్కు దిక్కుల ప్రజలు రాండ వేడుకతో మీరు ఎక్కండ కన్నికల పూజ చేయండ బకుడున్న గూడు చూడండ భీమలింగేశ్వరుని నిండా భక్తి భావముతో వేడుకొండ పశ్చిమ ద్వారమున పోండ అమర నారాయణ స్వామిని నెరనమ్ముకొండ దేవకన్నికేయరు నెలసిరువ ಸಾಕ್ಷಾತ್ ದೇವೇಂದ್ರನು ಪ್ರತಿಷ್ಠಾಪಿಸಿರುವ ಅಮರ ನಾರಾಯಣನ ದೇಗುಲವಿರುವ ಈ ಕ್ಷೇತ್ರದ ಮಹಿಮೆ ಸೊಗಸುಗಳನ್ನು ನಾರಾಯಣ ಯತೀಂದ್ರರು ಹೀಗೆ ವರ್ಣಿಸಿದ್ದಾರೆ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో కుమారి శ్రీరంగం గోపాలరత్నం గాత్ర కచేరీ వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీనేతి శ్రీరామశర్మ, మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు.
4: Listen to a Karnataka classical vocal recital by Kumari Srirangam Gopalaratnam. She is accompanied by Srineti Sriramasarma on violin and Dr. Yella Venkateshwar Rao on mridangam.
3: Karyakramamlo munduga vinandi Jalajaksha, Hamsadhwani Varnam, Aditalam, Manambu Chavadi Venkat Subbaya Rachana.
4: Kumari Srirangam Gopalaratnam begins her vocal recital with a varnam of Manambu Chavadi Venkat Subbaya in rag Hamsadhwani, Jalajaksha, set to Aditalam.

0: ఇప్పుడు వినండి పరితాపముగని మనోహరి రాగం రూపకతాళం త్యాగరాజస్వామి కృతి.
1: Listen to a composition of Saint Tyagaraja in Rag Manohari. Paritapamugani, set to Rupak Tal.

0: ఇప్పుడు వినండి దురుసుగా కృపజోచి సావేరి రాగం ఆది తాళం శ్యామశాస్త్రి కృతి.
1: You will now listen to a composition of Shyama Shastri, Durusuga Krupa Joochi, in Rag Saveri, set to Aditaal.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి త్రిలోచన మోహిని భైరవి రాగం ఆది తాళం ముత్తుస్వామి దీక్షితర్ కృతి.
1: కంటిన్యూయింగ్ ద వోకల్ రిసైటల్ యూ విల్ నౌ లిసన్ టు అ కంపోజిషన్ ఇన్ రాగ్ భైరవి త్రిలోచన మోహిని సెట్ టు ఆది తాళ్ కంపోజ్డ్ బై ముత్తుస్వామి దీక్షితర్.

0: కార్యక్రమంలో చివరగా వినండి. ఇదివో నా భాగ్యము, తోడి రాగం, ఆదితాళం, అన్నమాచార్య కీర్తన.
1: కుమారి శ్రీరంగం గోపాలరత్నం కంక్లూడ్స్ హర్ వోకల్ రిసైటల్ విత్ ద కంపోజిషన్ ఆఫ్ అన్నమాచార్య. ఇదివో నా భాగ్యము ఇన్ రాగ్ తోడి సెట్ ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు కుమారి శ్రీరంగం గోపాలరత్నం గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ నేతి శ్రీరామ శర్మ, మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు.
1: You were listening to a Karnataka classical vocal recital by Kumari Srirangam Gopalaratnam. She was accompanied by Sri Neethi Sri Rama Sharma on violin and Dr. Yella Venkateshwar Rao on mridangam.
2: Ee karyakramam Bharatiya Shastriya Sangeetanni DTH pai nirantaram meeku andinche Ragam channel kosam Akashavani Hyderabad Kendra samarpana.
3: This program was contributed by All India Radio Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's devotional music program, you will be listening to Siva Stuti Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. ఈనాటి భక్తి సంగీత కార్యక్రమంలో శివస్తుతి వింటారు.

have listened Sivastuti. This program is a contribution of All India Radio Vijayawada for Ragam 24/7 Anytime Indian Music. Meenta varaku Bhakti Sangeeta Karyakramamlo Sivastuti vinnaru. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి రేవతి రత్నస్వామి గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగం పై శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో ముందుగా వినండి దేవ మనోహరి రాగంలో పదవర్ణం ఖండ త్రిపుట తాళం, వాలాజీపేట వెంకటరమణ భాగవతర్ రచన.
2: లిసన్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ కాన్సర్ట్ బై శ్రీమతి రేవతి రత్నస్వామి. She is accompanied on violin by Shri Dwaram Satyanarayan Rao and on mridangam by Shri P. Jayabhaskar. Shrimati Revati begins her concert with a varnam of Valaji Peta Venkatramana Bhagavatar in Rag Deva Manohari set to Khanda Triputatal.

0: ఇప్పుడు వినండి మాయాతీత స్వరూపిణి మాయామాళవ గౌళరాగం రూపకతాళం పొన్నయ్య పిళ్ళై రచన.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ పొన్నయ్య పిళ్ళై మాయాతీత స్వరూపిణి ఇన్ రాగ్ మాయామాళవ గౌళ సెట్ రూపకతాళ్.

0: ఇప్పుడు సారంగ రాగంలో త్యాగరాజ స్వామి కృతి నీవాడనే గాన ఖండచాపు తాళం.
1: Now listen to a composition of Thyagaraja Swami, నీవాడనే గాన. ఎన్ రాగ సారంగ సెట్టు ఖండచాపు తాళం.

0: ఇప్పుడు వినండి భాగేశ్వరి రాగంలో జయదేవుని అష్టపది ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ జయదేవ అష్టపది ఇన్ రాగ్ భాగేశ్వరి సెట్ టు ఆదితాళం.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి రేవతి రత్నస్వామి గాత్ర కచేరి వింటున్నారు వాద్య సహకారం వైలిన్ పై శ్రీద్వారం సత్యనారాయణరావు మృదంగం పై శ్రీ పి జయభాస్కర్ కార్యక్రమంలో ఇప్పుడు వినండి హమీర్ కళ్యాణి రాగంలో త్యాగరాజ స్వామి కృతి మానము లేదా ఆదితాళం
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్ Anytime Indian Music. You're listening to a Carnatic Classical Vocal Concert by Srimati Revati Ratnaswamy. She is accompanied on violin by Shri Dwaram Satyanarayan Rao and on mridangam by Shri P. Jayabhaskar. Srimati Ratnaswamy continues her concert with a composition of Tyagaraja Swami, Manamu Leda, in Rag Hamir Kalyani set to Aditaal.

0: మైసూర్ వాసుదేవాచార్య రచన రారా రాజీవలోచన ఆదితాళం
1: శ్రీమతి రత్నస్వామి కంటిన్యూస్ హర్ కాన్సర్ట్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ మైసూర్ వాసుదేవాచార్య రారా రాజీవలోచన ఎన్ రాగ్ మోహన సెట్ టు ఆదితాళం